శుద్ధ దేవదూతి అంత మహాపాలనే కరుణ సర్వవ్యాప్త సర్వ పరాక్రమ మహోత్తమ దేవి అంత సదా కాలేట మహిమేవేవా సీలు స్వర్గముల వెనవాసే కరణ శుద్ధ దేవదూతి అంత ఉపహర్షే శుద్ధై శుద్ధై కియమిన్ దివారే దేఖి నొనవత్వా గాయనా కరణోయ පුන්වන සහ දෙවන ඉහළ ස්වර්ගවල වැඩ වාසය කරන ඔබගේ සුද්ධ දේව දූතයා දහස්වර දහසක් දස දහසක්වර දස දහසක් දවන දේව දූත සේනාවල් ස්වකීය මහිමේ පසකතා ඔබ වහන්සේ ඉදිරියේ වැඳ වැටෙමින් ඔබ වහන්සේ සුද්ධයි ඔබ වහන්සේ සුද්ධයි ඔබ වහන්සේ

ప్రతిక్షేపకన తమ సిద్ధుల మార్గవల హరి అమిన్ సిరిందే నమతున్ వహసే కేన సేక్ రందరి దీద మాగేయ మమ కెమతి కెనాట ఏవ దేమి కెమతి కెనాగెన్ ఏవా గన్నేమి పొలవే రజవురు పత్ కరన్నేద పహ కరన్నేద మమయ

స్వయం అవతల దేన అశుద్ధ బల యేసు స్వహస్తక నామేన ఫలయౌ ఉదావు కరాన్నే.